బాహనం పచ్చత్త రావణ కుంభకడు హనుమన్ యోతత్త భాగోతతం ఏ ఆలస్యత కప్పి జట్ట పరజాలో నిస్కిజా మంటిజా ట్యాక్కై టేక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి తా బడు లేత్ర వైసి దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సరణం.